తులసి సిద్ధి వినాయకనిచి భగవానకు హరి భగవన్ కై పూజలం లై బాబు హే ప్రసాద ఖాంలా మేవా భగవన్ కై పూజలం లా హే ప్రసాద ఖాంలా మేవా నాచే పని గాయ పని దాన పుణ్య గరే పని ఉనై హే